వేల్పులైన లావు చెడి వేదన పొందుచున విషానల జ్వాలలు సోకినంతట చత్తురు. నేడిది ఏమి చోద్యమా? ఆ భీల విషాగ్ని హేతియచే పీడకు నోర్చ్యు క్రమ్మరంగ నీ బాలుడు మత్పనాశతము భగ్నముగా విసద్రొక్కి ఆడడు. అంటే ఆ విషపు కీలలు చూస్తే తగిలితే గనక దేవతలు కూడా తట్టుకోలేక చచ్చిపోతారట. అలాంటిది ఎంత ఆశ్చర్యమో, ఈ చిన్న పిల్లాడు దాని మీద అలా ఎక్కి తొక్కేస్తున్నాడు అని. ఇదేం విచిత్రమో! ఈతడు సర్వచరాచర భూతేశుండైన పరమపురుషుడు, సేవాప్రీతుడు, శ్రీహరియగు అని భీతిని శరణంబునద్ద పిట్టలసి నృప. అంటే ఇంత కష్టమైన పనిని అంత ఈజీగా చేసేస్తాడు. ఈయనెవరో సామాన్యమైనడు కాడు. ఖచ్చితంగా ఈయన సర్వచరాచర భూతేశుండైన పరమపురుషుడే అయి ఉంటాడు, సేవాప్రీతుడై ఉంటాడు, శ్రీహరే అయి ఉంటాడు అని నమ్మాడట. అప్పుడు ఆ భయంతో అంత అలసటతో ఆయన శ్రీకృష్ణుడిని శరణు కోరాడట. నన్ను క్షమించి తండ్రి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని ఆయన అసలు విషయం తెలుసుకున్న తర్వాత. అయితే ఈ సీన్ జరగడానికి ముందు అంత ఈజీగా అయిపోలేదు, నేను చెప్పాను కదా. శ్రీకృష్ణుడు ఆ కళింగుడు ఏం చేస్తున్నాడో చూసి వాడిని చంపడానికి ఆయన ఫ్రెండ్స్ తోటి, ఆ గోపికలతోటి, ఆ బృందావనంలో ఉన్న వాళ్ళందరితోటి అక్కడికి వెళ్ళి ఆ కాళిందులో దూకాడట. దూకిన తర్వాత పాము ఆయన మీద దాడి చేయడం వీళ్ళందరూ చూశారు. వీళ్ళందరికీ కృష్ణుడు అనే మహాప్రీతి కదా, అది చూసి చలించిపోయారనమాట. అయ్యో, శ్రీకృష్ణుడు చచ్చిపోయాడేమో అనుకున్నారు. అలా ఆ సీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఏం రాశాడో చూద్దాం. కటిచేలంబు బిగించి పింఛమున జక్కంగొంపు బంధించి దొస్తట సంస్పాలన మాచరించి చరణద్వంద్వంపు గీలించి తక్కుట శాఖాగ్రమ మీద నుండి యురికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానం బూననంబుగన్. నడుముకున్న గట్టి దడ్డి గుట్ట అంటారు కదా, అంటే పంచ గట్టిగా బిగించుకున్నాడు. తల వెంట్రుకల కొప్పు నెమలి పింఛంతో గట్టిగా బిగించి కట్టుకున్నాడు. రెండు చేతులతో భుజాలు చేర్చాడు. రెండు కాళ్ళు బిగించి సింహంలాగా ఆ చెట్టు కమ్మ మీద నుంచి కాలింగి మడుగులోకి కుప్పించి దూకేశాడట. ఆ దూకిన వేగానికి పెద్ద శబ్దం వచ్చి దిక్కుల్ని ప్రతిధ్వనించాయట. భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోప బాల కంఠీరవ పాత వేగ వికటీకృత దుర్విష భీషణోర్మి సంపూరితమై వడింగలగి పొంగి ధనుష్యత మాత్ర భాగ విస్తారము పొందిన మడుగు తప్తపయ కనక బుద్బుదయుగ్రమై. ఆయన దూకిన వెంటనే విపరీతమైనటువంటి నొరగలు వచ్చేసి నీటి బుడగలు వచ్చి 100 ధనుస్సుల్లాగా భీకరంగా విస్తరించి ఎలా అయితే అంటే అందులో పడిన తర్వాత కలిగిన ఖాయల్స్ని ఆ నీళ్ళు ఇలా పొంగిన తర్వాత ఆయన అంత వేగంగా దూకిన తర్వాత ఎంత ఎలా చెరిగాయి, అసలు నీళ్ళు ఎలా వేవ్ ఫామ్ అయి సైడ్కి జరిగాయి అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన దూకడం కూడా ఏదో సరదాగా దూకి సైలెంట్గా వెళ్ళి ఆ పామును పట్టుకోలేదు. పాటి దూకడంతో విపరీతమైన సౌండ్ వచ్చేసి ఆ మొత్తం మడుగంతా పెద్ద పెద్ద బుడగలతోటి అక్కడ ప్రపంచంలో దిక్కులు పెకటిల్లే అంత శబ్దం వచ్చేసిందట. అది చూడగానే ఆ లోపల అసలే కళింగుడు ఆల్రెడీ విపరీతమైనటువంటి వాడి భార్యలతో ఉన్నాడు. మరి అక్కడ అసలే విషనాగు చాలా కోపం ఉన్నాడు, పొటెన్షియల్ ఉన్నాడు కదా, వాడికి కోపం ఉంటుంది. వాడన్నాడట, బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రాంతోచ్చల కీరణ కల్లోలంబై కలగంజరించిట నేలోనుంట చూడుండు మత్కీలాభీల విషాద దుస్సహని శాగ్ని జ్వాలలను భస్మమై కూలం చేసేదనేడు లోకులకు నా కోపం తీపింపగన్. నా కోపం ఎలాంటిది చూపిస్తాను, వీడు ఒక్క పిల్లాడు, వీడు నా మడుగులో దూకి ఇంత కల్లోలం చేస్తాడా, వీడిని ఇలాగే వదిలిపెట్టకూడదు, నేను నా విషాగ్ని జ్వాలలతోటి వాడిని భస్మం చేసేస్తాను, నా కోపం అంటే ఏంటో ఈ ప్రపంచానికి చూపిస్తాను అని కోప్పడాడట. ఆ తరువాత ఇంకా అంత కోపం వచ్చినాడు వాడు, పడగెత్తి ఇంక విజృంభిస్తున్నాడు. అటెళ్ళి ఘోర విషానల ప్రభలు గొబ్బున గ్రమ్మగ సర్ప సైన్య విస్పారుడు గాలియోరగుడు పారివడింగరచన్ పయోధరాకారు భయోవిహారు భయకంప విధూరు మహాగభీరు నభీర కుమారు వీరు నవపీత శుభాంబరధారు ధీరుని. అంతటితోటి ఆయన మొత్తం తన సైన్యం అంతటితో కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళాడట. తన ఘోరమైన విషాగ్ని జ్వాలని గుప్పు గుప్పుమని కమ్ముకుంటూ ఉండగా శ్రీకృష్ణుడి మీద పెద్దగా కాటు వేశాడట. అయితే ఇప్పుడు మన హీరో శ్రీకృష్ణుని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడో చూద్దాం ఒకసారి. పయోధరాకారు భయో విహారు భయకంప విధూరు మహాగభీరు నా భీర కుమార వీరు నవపీత శుభాంబరధారు ధీరుని. అంటే ఏమాత్రం భయం బెరుకు లేనివాడు, మహాగంభీరుడు, మిక్కిలి ధైర్యవంతుడు, గొప్ప

వీరుడు బంగారు రంగు కలిగినటువంటి కొత్త పట్టుబట్టలు కట్టుకొని ఉన్నాడట. అలాంటి శ్రీకృష్ణుడిని కరిచాడు అని చెప్తున్నాడు. కరిచిన తర్వాత అంత ఈజీగా వదిలేదట. కరచి పిరుతివక మరియును వెరవక నిజవదన జనిత విషదహన శిఖల్ మెరయ ధన నిడుద యొడలిని నేరి హరి బెనగొనియ భుజగని వహ పతి దెబడిన్. అంటే కాటేసిన వాడిని తీసుకుపోయిన తర్వాత ఊరుకోకుండా అసలు వెళ్ళి ఆయన్ని చుట్టేసుకొని నోట్లో నుంచి విషాగ్ని జ్వాలని మెరిపిస్తున్నాడట. అవి మెరుస్తూ ఉన్నాయట. ఈ పద్యాలన్నీ మీరు గమనిస్తే గనక, ఇందాక నేను చెప్పిన ఆ పిక్చర్ పర్ఫెక్ట్ షాట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన కళింగుడి తల మీద డ్యాన్స్ చేస్తున్న షాట్ని చాలా సరళంగా చూపించడానికి ఎలాంటి పద్యాలు ఎలాంటి పదాలు వాడారో, ఈయన విపరీతమైనటువంటి విషాలు వాటి నోట్లో నుంచి పెద్ద పెద్ద విషజ్వాలలు వస్తున్నాయి, వాడు ఎంత గంభీరంగా ఉన్నాడు, వాడు ఎంత పెద్దగా ఉన్నాడు, వాడు ఎలా పట్టుకున్నాడు శ్రీకృష్ణుడిని అని చూపించడానికి బండిరా, ఆ తర్వాత ఒత్తుఠ ట ఇలాంటి కష్టం ఒత్తుఖ రా శబ్దాలు, గుబగుబ ధ్వానాలు, భూరి ఠీరవ పూరితమైన స్థారము, పఠీనాకృతి కాఠిన్య తీర్థ పీఠాగ్రంపున, ఇలాంటి ఒత్తులతో కూడినటువంటి కఠినమైన అక్షరాలు వాడడం, ఆ తర్వాత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రా సా లా వా నా మా ఇలాంటి పదాలు వాడడం, అది చాలా అంటే మీ నాకైతే ఈ నిజం చెప్పాలంటే ఈ పద్యాలు చదివినప్పుడు మనకు 100% ఏమీ అర్థం కాదు. అలాగ నాకైతే ఫస్ట్లో చదువుతున్నప్పుడు అసలు ఏం అర్థమయ్యేది కాదు. కేవలం దేనికి నేను ఆకర్షితున్నయ్యాను అంటే కొన్ని పద్యాలు సడన్గా ఒంటురా ఠా ఖా వాడుతున్నాయి, కొన్ని పద్యాలు సా రా లా వా వాడుతున్నాయి, కొన్ని పద్యాలు మా వా నా మా వాడుతున్నాయి. ఏంటబ్బా ఈ డిఫరెన్స్ అని ఆలోచించినప్పుడు, దాని మీనింగ్ చదివినప్పుడు, ఈ కష్టమైన అక్షరాలన్నీ చదువుతున్నప్పుడు చాలా గంభీరమైన టాపిక్కో లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఒక పెద్ద రాక్షసునో అడవినో ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడుతున్నారు. ఇలాంటి సరళమైన అక్షరాలు వాడినప్పుడు ఒక పిక్చర్ పర్ఫెక్ట్ స్టిల్ ఎన్విరాన్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడుతున్నారు. తర్వాత నామ ఇలాంటివి వాడినప్పుడు ప్రేమని, ఆప్యాయతని, బంధుత్వాన్ని, అన్నదమ్ముల బంధాన్ని, అమ్మ చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు ఇలాంటి బంధాలని వాడడానికి అక్షరాలు వాడుతున్నారన్నమాట. ఈ డిఫరెన్స్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ఈ మొత్తం భాగవతంలో, మీరు ఎక్కడ తీసుకున్నా కూడా. ఎందుకని ఈ యొక్క పర్టికులర్గా తెలుగు భాగవతానికి అంత గొప్పతనం ఆపాదమయ్యింది అంటే, నాకు తెలిసి ఇందాక నేను చదివిన అక్షరాల్లో మీకు చాలా వరకు చిన్న చిన్న పదాలు ఈజీగా అర్థమవుతాయి కదా, అలాంటి పదాలని ఇలాంటి అక్షరాలని కలిపి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనకి ఇప్పటికీ అర్థమయ్యేలాగా రాశారు కాబట్టి బహుశా ఇది ఇంకా కొన్ని వేల సంవత్సరాలు మిగిలిపోతుందేమో అనుకుంటాను. ప్యూర్గా సాహిత్యానికి, తెలుగుకి, తెలుగు అక్షరాలకి, తెలుగులో ఉన్న సౌందర్యాన్ని లాలసాన్ని ఆస్వాదించడానికి పోతన భాగవతం లాంటి రెఫరెన్స్ బుక్ ఇంకొకటి లేదని నా ఫీలింగ్. వీలైతే తెచ్చుకొని చదవండి, లేదా జస్ట్ ఆన్లైన్లో వెతకండి, ఏదో ఒక పద్యం చదవండి, దాని కింద ఒకటి వారానికి ఒక పద్యం చదవండి అంతేగా, ఎక్కువ మీకు టైం లేకపోతే. అండ్ ఎప్పుడైతే మీరు చదువుతారో ఇలాంటి అక్షరాల గురించి కొంచెం అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒక్కసారి మీకు దాంట్లో ఉన్న సారం అర్థమయ్యి ఆ డిఫరెన్సెస్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే, అది ఎలాగంటే మ్యాథ్స్ సైకిల్ నేర్చుకున్న కొత్తలో పెడల్ నేర్చుకున్న తర్వాత సడన్గా గాల్లో తేలిపోతున్న ఫీలింగ్ వచ్చింది కదా, సేమ్ ఫీలింగ్ వస్తుంది మీకు కూడా. ట్రై చేయండి, తప్పకుండా చేస్తారు కదూ. ఇంతటితో ఈ వారాన్ని మేము ముగిస్తున్నాను. వచ్చే వారం మరి ఇంకేదైనా విషయంతో మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. మీరు వింటున్నారు 105.4 FM ట్యాగ్ యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షో. నేను మీ ససి సనార్థులు.